ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో ఏక్ మెగాహెర్ట్స్ పర్ నిషిగంధా లేకర్ ఆప్ సభీ కే సాథ్ హూ మే జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ నిషిగంధా మే జో ఆజ్ పహలా గీత ఆప్ సునేంగే ఫిల్మ్ కా నామ్ హై పూర్ణిమా ఔర్ ఆవాజ్ హై ముకేష్ ఔర్ లతా మంగేష్కర్ కీ तो आइए सुनते हैं ये गीत।